0: భారతీయ ప్రవాసీ జనై తస్య హార్దికం స్వాగతం కృతం. భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహోదయ రాత్రౌ ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః యాత్రయాః ప్రథమచరణి నీస్ నగరం సంప్రాప్తవాన్. తత్ర ఫ్రాన్స్ దేశస్య వరిష్ఠాధికారిభిః తస్య హార్దికం స్వాగతం కృతం. తత్ర హోటల్ నెగ్రెస్కో స్థలే భారతీయ ప్రవాసీ జనై తేషాం హార్దికం స్వాగతం కృతం. ప్రధానమంత్రి స్వీయ యాత్రాకాలే ఫ్రాన్స్ రాష్ట్రపతినా సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి తథా వివిధేషు కార్యక్రమేషు సహభాగిత్వం వహిష్యతి. ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరే ప్రధానమంత్రిణ నరేంద్ర మోదిన భారతీయ ప్రవాసీ జనై భవ్యం స్వాగతం కృతం. తత్ర ఫ్రాన్స్ ఇటలీ కళాకారై ప్రస్తుతాని కథక భరతనాట్యాదీని భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని అపి దృష్టాని. నీస్ నగరే భారతీయ ప్రవాసీ జనానాం స్నేహపూర్ణ స్వాగతాయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేషాం ధన్యవాదం అకరోత్. ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరే ప్రాప్తస్య హార్దిక స్వాగతస్య కృతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ ప్రవాసీ జనేభ్యః ధన్యవాదం అకరోత్. సామాజిక అంతర్జాల మాధ్యమేన ప్రకాశితే సందేశే తేన ఉక్తం యత్ ఏతత్ స్వాగతం స్మరణీయం. సహ అవదత్ యత్ స్వదేశాత్ దూరస్థితః అపి భారతీయః ప్రవాసినః జనాః భారతేన సహ స్వీయం దృఢం సంబంధం నిరంతరం ధారయంతి. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః స్లోవాకియా యాత్రా భారత్ స్లోవాకియా సంబంధాన్ సుదృఢీకరిష్యతి. స్లోవాకియా దేశే భారతస్య రాజదూతః అపూర్వచంద్రః ఉక్తవాన్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః స్లోవాకియా యాత్రా ఉభయోః దేశయోః సహయోగస్య నూతనాన్ మార్గాన్ ఉద్ఘాటయిష్యతి. బ్రాతిస్లావా నగరే ఆకాశవాణ్యాః వార్తాహరేణ సహ వార్తాలాపె అసౌ అవదత్ యత్ ఏషా యాత్రా విశేషతః ఆర్థిక వ్యాపారిక సంబంధానాం సుదృఢీకరణ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహిష్యతి. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంస్థాయాః అధ్యక్ష డాక్టర్ వి నారాయణనః సూచితవాన్ యత్ ఇస్రో తథా పరమాణు ఊర్జా విభాగః చంద్ర అవతరణ జ్ఞానస్య వికాసార్థం సంయుక్త రూపేణ కార్యం కురుతః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంస్థాయాః అధ్యక్ష డాక్టర్ వి నారాయణనః అవదత్ యత్ ఇస్రో పరమాణు ఊర్జా విభాగేన సహ మిలిత్వా అత్యంత శీతల పరిస్థితేః సంరక్షణార్థం ఉన్నత కృత్రిమ తాపన ప్రణాళీం చ వికసితుం కార్యం కురుతః. బెంగళూరు నగరే ఆయోజితే CSIR RISE సమ్మేళన సహ ఉక్తవాన్ యత్ సౌర ఊర్జయా సంచాలితం చంద్రయాన త్రయస్య ల్యాండర్ విక్రమ అవతరణయానం చంద్రే కేవలం చతుర్దశ దినాని యావత్ కార్యం అకరోత్. అవతరణయానం నిర్మాతుం ప్రయాసాన్ కరిష్యతః ఇదానీం ఉభౌ విభాగౌ యేన ఇదానీం 200 దిన పర్యంతం చంద్రే కార్యం భవేత్. కృత్రిమ తాపన ప్రణాళ్యా యుక్తం ఏతత్ యానం చంద్రస్య కఠోర జలవాయు పరిస్థితిషు అపి కార్యం కరిష్యతి తథా చ భవిష్యే దీర్ఘకాలిక చంద్ర అన్వేషణ అభియానేషు అపి సహాయకం భవిష్యతి. కేంద్రీయ సంచార మంత్రి జ్యోతిరాదిత్య సంధియా హిమాచల ప్రదేశే డాక్ విభాగస్య డ్రోన్ ఆధారిత డాక్ పరివహన సేవాయాః శుభారంభం అకరోత్. ఏషా సేవా మండీ ప్రధాన డాక కార్యాలయాత్ రేహర ధారా శాఖా డాక్ కార్యాలయ పర్యంతం ప్రవృత్తా. అమెరికా దేశస్య రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఉక్తవాన్ యత్ ఇరాన్ దేశేన సహ యుద్ధ సమాపన సంబద్ధస్య సంధిపత్రే అద్య హస్తాక్షరం సంభావ్యతే. తేన ఉక్తం యత్ అస్య సంధేహ లక్ష్యం ఇరానస్య పరమాణు అస్త్రేభ్యః దూరీకరణమస్తి. ఏకదివసీయ పురుష క్రికెట్ శృంఖలాయాః ప్రథమ స్పర్ధాయాం భారతేన అఫ్ఘానిస్తానదలం పరాజితం. హిమాచల ప్రదేశస్య ధర్మశాలా నగరే ప్రథమ ఏకదివసీయ క్రికెట్ స్పర్ధాయాం భారతేన అఫ్ఘానిస్తానదలం సప్త క్రీడక పురస్సరం పరాజితం. ఇతి వార్తాః.
1: ଆକାଶବାଣୀ ବଲାଙ୍ଗୀର ଶ୍ରୋତାବନ୍ଧୁ ଶୁଣନ୍ତୁ, ଆଜି ପ୍ରଚାରିତ ହେବାକୁ ଥିବା ଆମର କାର୍ଯ୍ୟକ୍ରମର ସୂଚନା। ସକାଳ 7:10 ଶୁଣିବେ ଆମର ସ୍ୱାସ୍ଥ୍ୟ କୁନି କୁନି ଶ୍ରୋତାମାନଙ୍କ ପାଇଁ କାର୍ଯ୍ୟକ୍ରମ ଟୁ କୁ ମୁସି ପ୍ରଚାର କରିବୁ ସକାଳ 7:25। ଏଥିରେ ଶୁଣିବେ ଆମ ଦେଶର ସାଧୁସନ୍ଥ କ୍ରମରେ ସନ୍ଥ